తెలుగువాణి శ్రోతలకు శుభోదయం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం భరణి శనివారం అనగా మే 26, 2026న తెలుగు అసోసియేషన్ సమర్పిస్తున్న తెలుగువాణి కార్యక్రమాలు రేడియో 2000 FM 98.5 తరంగాలపై ప్రారంభం. ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలను సమకూర్చి అందించువారు చంద్రశేఖర్ రాఘవరాజు. అలాగే ఈనాటి తెలుగువాణి వార్తలు సమకూర్చి అందించువారు శ్రీ రాజేష్ సైపరెడ్డి గారు. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ముందుగా భక్తిరంజని, ఈ వారం ప్రశ్న, ప్రత్యేక కార్యక్రమంగా పాతాళ భైరవి @75తో పాటు ఆ దేశచిత్రంలోని పాటలు, కొన్ని ప్రకటనలు, విరామ సమయంలో కప్పు కాఫీ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం అగైన్, మరియు 9:30 నిమిషములకు తెలుగులో వార్తలు వింటారు. ముందుగా భక్తిరంజని.

0: ఇంతటితో భక్తిరంజని సమాప్తం. ఇప్పుడు ఈనాటి తెలుగువాణి వార్తల్లోని ముఖ్యాంశాలు రాజేష్ గారు తెలియజేస్తారు.
1: ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. శుభోదయం మీకు, మన తెలుగువాణి శ్రోతలకు కూడా. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు: నీట్ పేపర్ లీక్ మరియు భారీ వర్షాలు. భారత్లో రాజకీయ మరియు సామాజిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా చైనా ట్రంప్ షీ భేటీ ప్రపంచ జియో పాలిటిక్స్ను ప్రభావితం చేస్తోంది. ఆర్థిక రంగంలో చమురు ధరలు, సుంకాలు, బడ్జెట్లపై ప్రపంచవ్యాప్తంగా ప్రభావం. క్రీడల్లో ఐపీఎల్ హోరాహోరీ, అంతర్జాతీయ క్రికెట్ మరియు నేషనల్ రగ్బీ లీగ్ ఆస్ట్రేలియాలో మ్యాజిక్ రౌండ్ ఆకట్టుకుంటున్నాయి. ఆఖరుగా ప్రధాని మోదీ గారి పొదుపు మంత్రాలు, సూత్రాలు కూడా మనం నేటి వార్తల్లో చర్చించుకుందాం.
0: యా, చాలా బాగుంది రాజేష్ గారు. మనం ఇప్పుడు ఈ వారం ప్రశ్న తెలియజేద్దాము. సో ఈ వారం ప్రశ్న ఏమనగా, పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవీదేవిగా నటించిన ప్రముఖ హాస్య నటి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని 9:20 లోపల తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ www.sydneytelugu.org పై కానీ, లేక 0435349845 కానీ తెలియజేయగలరు. పాల్గొన్న వారిలో ఒకరిని లాటరీ పద్ధతి ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ వారి $25 టేకవే గిఫ్ట్ వోచరు పంపబడుతుంది. ప్రశ్న మరొకసారి, పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవీదేవిగా నటించిన ప్రముఖ హాస్య నటి ఎవరు? విచ్ ఫేమస్ కామెడీ యాక్ట్రెస్ ప్లేడ్ గాడెస్ పాతాళ భైరవి రోల్ ఇన్ ది మూవీ పాతాళ భైరవి? సో మీ సమాధానాన్ని సిడ్నీ వెబ్సైట్ www.sydneytelugu.org పై కానీ, లేక 0435349845 కానీ తెలియజేయగలరు. రాజేష్ గారు, ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిద్దాము. మనం, మీకు తెలుసు మనం ఈరోజు చేయబోయే కార్యక్రమం గురించి.
1: అవునండి.
0: దాంట్లో కొంత ముందుగా మీరు ఏదన్నా కొన్ని మాటలు చెప్పాలనుకుంటే చెప్పగలరా?
1: తప్పకుండా సార్. పాతాళ భైరవి అంటే నాకు, నా చిన్నప్పుడు చూశాను ఇంట్లో, అదొక మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుందండి. ఆ సినిమాకి నేటి కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఆరా ఉంటుంది. ప్రతి సినిమాకు ఆరా ఉంటుంది సార్. అంటే చూసే ప్రేక్షకుల్ని మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయే శక్తి ఆ సినిమాకి నేటికి కూడా చాలా ప్రస్ఫుటంగా, విపరీతంగా ఉన్నదని నేను భావిస్తాను.
0: సంతోషం రాజేష్ గారు. జస్ట్ అయితే మనం మన ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సో తర్వాత మనకు టైం ఉంటే ఆఖరిలో మళ్ళీ ఒకరి మన దీని గురించి మాట్లాడుకుందాం.
1: తప్పకుండా సార్.
0: ఓకే.

ఈనాటి ప్రత్యేక కార్యక్రమం పాతాళ భైరవి అట్ 75. పాతాళ భైరవి 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్ళీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయి. అలాంటిదే పాతాళ భైరవి. జానపద చిత్రాలకు ఇదొక డిక్షనరీ. నాటి ప్రేక్షకుడికి తెర ముందు పంచభక్ష ప్రమాణాలు వడ్డించిన చిత్రం. మార్చి 15న 1951న విడుదలైన ఈ మూవీ 75 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పాతాళ భైరవి లేకుండా క్లాసిక్స్ సినిమాల జాబితా పరిపూర్ణం కాదు. మరి ఇలాంటి చిత్రం ఎలా రూపొందింది, నటీనటుల ఎంపిక ఎలా జరిగింది, సినిమా మేకింగ్ వెనక విశేషాలేంటి అన్న విషయాలతో పాటు ఈ చిత్రంలోని పాటలతోనూ కలిపి ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో

పాతాళ భైరవి. పాతాళ భైరవి అనేది 1951లో విడుదలైన ఒక తెలుగు ఫ్యాంటసీ చిత్రం. దీనికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించగా విజయ ప్రొడక్షన్ బ్యానర్పై బి నాగిరెడ్డి మరియు చక్రపాణి నిర్మించారు. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు తోటరాముడి పాత్రలో నటించాడు. తోటరాముడు ఒక తోటమాలి కొడుకు. అతను యువరాణి ఇందుమతితో ప్రేమలో పడతాడు. ఆమెను వివాహం చేసుకోవడం కోసం అతను ఒక నమ్మక ద్రోహి అయిన మాంత్రికుడితో కూడిన ప్రమాదకరమైన సాహసయాత్రను చేపడతాడు. ఈ కథ భారతీయ జానపద కత్రాల నుండి ప్రేరణ పొందింది. బలి ద్వారా తన ఆధీనంలోకి తీసుకోవాలని మాంత్రికుడు ప్రయత్నించే శక్తివంతమైన భూగర్భ దేవత పాతాళ భైరవిని ఆవాహన చేయడానికి రాముడు పడే కష్టాలు, శివరికి కథానాయకుడు దుష్టశక్తులపై విజయం సాధించడం ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. 1951లో మార్చి 15న విడుదలైన ఈ చిత్రం తెలుగు మరియు తమిళ వర్షన్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. 1952లో హిందీ డబ్బింగ్ ఎడిషన్ కూడా వచ్చింది. తద్వారా దక్షిణ భారత సినిమా తన మార్కెట్టు పరిధిని విస్తరించుకోవడానికి, బహుభాషా నిర్మాణానికి ఇది ఒక తొలి ఉదాహరణగా పిలిచింది. మార్కస్ బారెట్లా యొక్క ఛాయాగ్రహణ పౌరాణిక లోకాలు మరియు మాయా సన్నివేశాలను దృశ్యపరంగా అద్భుతంగా చిత్రీకరించడానికి దోహదపడింది. కాగా కలవర మాయే వంటి హిట్లతో సహా ఘంటసాల స్వరపరిచిన సంగీతం దీని ఆకర్షణను మరింత పెంచింది. కేవలం అల్లాడిన్ వంటి పాశ్చాత్య జానపద కథల నుండి కాకుండా కాశీ మజిలీ కథల నుండి ప్రేరణ పొందిన ఈ కథలోని సాహసం, ప్రేమ మరియు అతీంద్రియ అంశాల మిశ్రమం దాని మూల సాంస్కృతిక ఇతివృత్తాల ద్వారా ప్రేక్షకులతో మమేకమైంది. వాణిజ్యపరంగా పాతాళ భైరవి అపూర్వమైన విజయాన్ని సాధించింది. ఇది 1951లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. సుమారు 1,20,00,000 వసూలు చేసింది మరియు ఒకే కేంద్రంలో 200 రోజులు ప్రదర్శించబడింది. ఇలా చేసిన మొదటి తెలుగు చిత్రం ఇదే. అదే సమయంలో 28 థియేటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఇది విజయ ప్రొడక్షన్ యొక్క కీర్తిని సుస్థిరం చేసింది మరియు ఎన్టీఆర్ను స్టార్డమ్ను చేర్చింది. దీని నూతన కథనం మరియు సాంకేతిక నైపుణ్యం తెలుగు సినిమాలో జానపద ఫ్యాంటసీ జానర్ను స్థాపించాయి. 1985 హిందీ పాతాళ భైరవి వంటి తదుపరి రీమేక్లకు ప్రభావితం చేశాయి మరియు ప్రాంతీయ భారతీయ చిత్రాలతో భారీ బడ్జెట్ కథనాలకు మార్గం సుగమం చేశాయి. ఈ చిత్రం 1952 అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శన కోసం కూడా ఎంపిక చేయబడింది. ఇది బాక్సాఫీస్ గణాంకాలకు మించిన దాని కళాత్మక విలువలను నొక్కి చెబుతుంది. ఇప్పుడు ఇదే చిత్రం నుంచి ఒక పాట విందాము.

పాతాళ భైరవి తన ప్రధాన కథాంశాన్ని మదిర సుబ్బన్న దీక్షితులు రచించిన 1898లో తొలిసారిగా ప్రచురించిన 12 భాగాల ఫ్యాంటసీ కథల సంకలనం కాశీ మజిలీ కథలు అనే తెలుగు సాహిత్య రచన నుండి తీసుకుంది. ఇది వీరోచిత అన్వేషణలు మరియు అతీంద్రియ సంఘటనలతో కూడిన సంప్రదాయ మౌఖిక జానపద కథల అంశాలను కలిగి ఉంది. సినిమా కంటే దశాబ్దాల ముందు వచ్చిన ఈ కథలు వలసరాజ్యాల కాలానికి పూర్వం ఉన్న తెలుగు కథన నిర్మాణాలను ప్రతిబింబిస్తాయి. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతనిస్తాయి. ఇందులో కథానాయకులు బాహ్య నైతిక నియమాల ప్రమేయం లేకుండా కేవలం తెలివి మరియు సంకల్పంతో అతీంద్రియ లోకాలలో ప్రయాణిస్తారు. ఈ కథ వరాలు ఇచ్చే శక్తివంతమైన మాయాశక్తి కోసం ఒక అన్వేషకుడు చేసే అన్వేషణ వంటి అరేబియా జానపద కథలైన అల్లాడిన్ మరియు మాయాదీపంలోని అంశాలను పోలిన మూలాంశాలను కలిగి ఉంది. కానీ పాతాళలోకం వంటి విలక్షణమైన తెలుగు అంశాలతో వాటిని స్థానికీకరించారు. ఇది భయంకరమైన దేవతలు నివసించే భూగర్భరాజ్యాల గురించిన దేశీయ భావనలను రేకెత్తిస్తుంది. ఈ అనుసరణ జానపద సంప్రదాయాలలో అంతర్లీనంగా ఉన్న కారణ సంబంధ తర్కాన్ని కాపాడుతుంది. నిరంతర చర్యల ద్వారా స్పష్టమైన ప్రతిఫలాలు లభించడం వల్ల వీరత్వం ఉద్భవిస్తుంది. ఇది నైతిక కారణ సంబంధాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ సద్గుణం మరియు సాహసం నేరుగా ప్రతికూల శక్తులపై విజయాన్ని సాధిస్తాయి. అంతేగాని నిర్ధారిత విధి లేదా పునఃపంపిణీ చేయబడిన సమానత్వంపై ఆధారపడవు. లయబద్ధమైన సంభాషణ మరియు అసువుగా చెప్పడంతో కూడిన ఇతిహాస పఠనం ప్రదర్శనాత్మక సంప్రదాయమైన బుర్రకథతో సహా తెలుగు మౌఖిక కథన రూపాలు బహుశా ఇటువంటి ఇతిహాసాల యొక్క ఘట్టాల నిర్మాణాన్ని ప్రభావితం చేసి సాహిత్య క్రోడీకరణకు ముందు వాటిని తరతరాలకు అందించాయి. చలనచిత్ర రూపం ఈ కథనాలను ప్రజాస్వామీకరించడానికి ఉపయోగపడింది. అశాశ్వతమైన మౌఖిక కళలను సామూహిక ప్రేక్షకులకు అందుబాటులో ఉండే శాశ్వత దృశ్య బిందులుగా మార్చింది. తద్వారా ప్రాంతీయ జానపద కథలలో పాతుకుపోయిన రాక్షస వంటి ప్రతినాయకులు మరియు రక్షణ అన్వేషణల యొక్క సాంస్కృతిక మూలాంశాలను నిలబెట్టింది. ఈ రచన యొక్క నిరంతర పునఃకథనాలలో ప్రజాదరణ యొక్క అనుభవపూర్వక జాడలు కొనసాగుతున్నాయి. స్వీయ ఆధారిత మరియు అతీంద్రియ శక్తులతో ఘర్షణ వంటి సామూహిక విలువలను బలోపేతం చేయడంలో జానపద కథల పాత్రను నొక్కి చెబుతున్నాయి.

0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ 2000 FM 98.5 తరంగాలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 APEX DENTAL. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133622797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఈస్ ఇన్ జార్జ్ స్ట్రీట్, పారామట్ట. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM 98.5.
0: ఇప్పుడు ఈనాటి కార్యక్రమంలోని ఈ వారం ప్రశ్న మరొకసారి. పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవి దేవిగా నటించిన ప్రముఖ హాస్య నటి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానాన్ని 9:20 లోపల తెలుగు అసోసియేషన్ వెబ్సైట్ www.sydneytelugu.org పై కానీ లేక 04353498 కానీ తెలియజేయగలరు. ప్రశ్న మరొకసారి. పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవి దేవిగా నటించిన ప్రముఖ హాస్య నటి ఎవరు? విచ్ ఫేమస్ కామెడీ యాక్ట్రెస్ ప్లేడ్ గాడెస్ పాతాళ భైరవి దేవి రోల్ ఇన్ ది మూవీ పాతాళ భైరవి? ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమం తర్వాత భాగం. ఇక పాతాళ భైరవి కథ విషయానికి వస్తే, ఉజ్జయిని రాజ్యంలో ఒక తోటలో పనిచేసే ముసలమ్మ కొడుకు తోటరాముడు. సాహస కార్యాలంటే ఆసక్తి ఉన్న యువకుడు. అతని సహాయకుడు అంజిగాడు, రాజకుమార్తె ఇందు అప్పుడప్పుడు ఆ ఉద్యానవనాన్ని సందర్శిస్తూ ఉంటుంది. తల్లికి తెలియకుండా దొంగచాటుగా మాలతిని చూసి ప్రేమలో పడతాడు. రాణిగారి తమ్ముడు దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదిరించడం, ఆమెను ఒకసారి పాము బారి నుండి కాపాడడం చూసి ఆమె కూడా తోటరాముడిపై మనసు పడుతుంది. రాజకుమారి జాతకం చూసిన జ్యోతిష్కులు ఆమెకు బంధు వియోగం ఉందని చెబుతారు. దాంతో రాజు ఆమెను అంతఃపురం విడిచి వెళ్లవద్దని చెబుతాడు. తోటరాముడు ఆమెను చూడడానికి రహస్యంగా కోటలోకి ప్రవేశించి రాజకుమారిని కలుస్తాడు. ఇంకెప్పుడు ఇలాంటి సాహసం చేయవద్దని ఆమె అతన్ని మందలిస్తుంది. తిరిగి వెళ్ళేటప్పుడు అతన్ని రాజభటులు బంధిస్తారు. రాజు ఆగ్రహంతో అతన్ని ఆ రాత్రికి బంధించి మరునాడే ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. కానీ ఆ రాత్రి అతన్ని చూడడానికి రాజకుమారి దొంగతనంగా వెళుతుంది. రాజు ఆమెను వెంబడించి వెళ్లి తోటరాముడిని అతని అంతస్తు గురించి గుర్తు చేసి బుద్ధిగా నడుచుకోమని విడిచిపెడతాడు. రాజకుమార్తెను పెళ్లాడాలంటే మహారాజు కోరిన విధంగా సర్వ సంపదలు సాధించడానికి నేపాల మాంత్రికుని ఆశ్రయిస్తాడు. నేపాల మాంత్రికుడు కూడా సర్వలోకాధిపత్యం కోసం ఒక సాహస యువకుడిని పాతాళ భైరవి అనే శక్తికి బలి ఇవ్వడం కోసం వెతుకుతుంటాడు. ఆ మాంత్రికుడు రాముడిని తన బలి పశువుగా ఎన్నుకుంటాడు. రాముడు ఆ మాంత్రికుని సూచనల మేరకు పలు సాహసాలు చేస్తాడు. మాంత్రికుడు అసలు ఆలోచన తెలుసుకున్న తోటరాముడు అదను చూసుకుని మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు. తన వైభవాన్ని రాజుకు ప్రదర్శిస్తాడు. రాజు రాముడి ప్రయోజకత్వానికి సంతోషించి కూతురిని పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. రాముడి పెళ్లి పిలుపులు విన్న మాంత్రికుని శిష్యుడు సదాజప ఆశ్చర్యపోయి తన గురువును మాయాదర్పణం ద్వారా పాతాళ భైరవి గుహలో విగత జీవుడై పడి ఉండడం గమనిస్తాడు. వెంటనే వెళ్ళి సంజీవని మూలికల సహాయంతో తన గురువుగారిని బ్రతికించుకుంటాడు. ఇందులో ఉజ్జయినిలో రాజుగారి భావమర్ది తన మేనగోడలతో తనకు పెళ్లి కావడం లేదనే బాధతో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాంత్రికుడు అతన్ని ఆపి, తాను చెప్పినట్టు చేస్తే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని మాట ఇస్తాడు. మాంత్రికుడు చెప్పినట్లు రాముడి పూజామందిరంలో ఉన్న పాతాళ భైరవి శక్తిని తీసుకువచ్చి మాంత్రికునికి అందజేస్తాడు. మాంత్రికుని మాయ వలన ఒక్క మారుగా తోటరాముని సంపద మాయమైపోతుంది. పెళ్లి పీటలపైనున్న రాజకుమారిని మాయం చేసి తనతో తీసుకెళ్లిపోతాడు. మళ్లీ నిరుపేద అయిన తోటరాముడు తన ప్రేమను దక్కించుకోవడానికి స్నేహితుడు అంజితో కలిసి మాంత్రికుని వెతుక్కుంటూ వెళతాడు. మాంత్రికుడు రాజకుమార్తెను బెదిరించి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆమె మాత్రం తోటరాముడిని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోనని చెబుతుంది. దాంతో మాంత్రికుడు తన మంత్రశక్తితో రాముడిని బంధించి తీసుకువచ్చి ఆమె తనతో పెళ్లి చేసుకోకపోతే అతన్ని దేవికి బలి ఇస్తానని బెదిరిస్తాడు. మాయమైపోయిన మిత్రుడి కోసం వెతుకుతున్న అంజికి ఇద్దరు రాక్షసులు ఒక మాయాశాలువ పాదరక్షలు గురించి పోట్లాడుకోవడం గమనించి తెలివిగా వారి దగ్గర నుండి వాటిని కాజేస్తాడు. వాటి సహాయంతో రాముడు బంధించి ఉన్న గుహను చేరుకుంటాడు. అక్కడ శాలువాతో అదృశ్య రూపంలో వచ్చి రాముడిని విడిపిస్తాడు. తన దగ్గరున్న శాలువ పాదరక్షలను రాముడికి ఇస్తాడు. మాంత్రికుడి బారి నుండి ఎలా బయటపడాలో తెలియక వజ్రపుటుంగరాన్ని నూరి దాన్ని తాగి ఆత్మహత్య చేసుకోబోతున్న ఇందును కాపాడుతాడు. అంజి సదాజపకు స్పృహం తప్పించి అతని వేషంలో మాంత్రికుడి దగ్గరకు వెళతాడు. అంజి తెలివిగా మంత్రశక్తులున్న మాంత్రికుడి గడ్డాన్ని తొలగింపజేయిస్తాడు. తర్వాత రాముడు రాజకుమార్తెలాగా నటించి అతని దగ్గర నుంచి పాతాళ భైరవిని కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే సదాజపుడు వచ్చి అడ్డుపడతాడు. అప్పటికే మంత్రశక్తులు కోల్పోయిన మాంత్రికుడితో రాముడు పోరాడుతుండగా అంజి పాతాళ భైరవి సహాయంతో అందరినీ మహల్తో సహా ఉజ్జయినికి చేర్చుకుంటాడు. మాంత్రికుడి పీడ దారి మధ్యలోనే వదిలించుకొని అందరూ రాజ్యం చేరుకుంటారు. ఇది పూర్తిగా పాతాళ భైరవి చిత్రకథ. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

పాతాళ భైరవి కథనం వేగవంతమైన కథనం మరియు అద్భుత దృశ్యాలతో కూడిన సన్నివేశాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మాయా యుద్ధాలు, మొసళ్లతో పోరాటాలు, గాలిలో ఎగిరే రాజభవనాలు వంటివి ఉన్నాయి. ఇవి యాక్షన్ను ఫ్యాంటసీ అంశాలతో మేళవించి కథను ముందుకు నడిపిస్తాయి. సుదీర్ఘమైన వివరణ కంటే దృశ్యపరమైన ఉత్సాహానికి ప్రాధాన్యతనిచ్చే ఈ విధానం ఫ్యాంటసీ కథనంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఈ చిత్రం అపూర్వమైన రీతిలో 200 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడడానికి దోహదపడింది. పలుమార్లు చూసినప్పటికీ ప్రేక్షకులలో నిలకడైన ఆసక్తిని ఇది సూచిస్తుంది. హీరో అకస్మాత్తుగా పట్టుబడడం లేదా మాయా వస్తువులపై క్షణికంగా నియంత్రణ కోల్పోవడం వంటి ఉత్కంఠభరితమైన మలుపులు ఒక లయబద్ధమైన ఉత్కంఠను సృష్టిస్తాయి. ఇది చివరకు విజయవంతమైన దృశ్యాలుగా పరిణమిస్తుంది. ఈ విధంగా అవి కథనం యొక్క సరళ క్రమాన్ని నిర్దేశిస్తూ సాహసంలోని కారణాల ప్రాముఖ్యతను పెంచుతాయి. ఈ పద్ధతులు ఫ్యాంటసీ కథనాలలో ఒక ప్రాథమిక సూత్రాల ప్రభావాన్ని నొక్కి చెబుతాయి. ఇక్కడ ఏకరీతి వేగం కంటే ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ప్రమాదం మరియు విముక్తి నుండి ప్రేక్షకులు కథను నిలుపుకోగలుగుతారు. పాశ్చాత్య దేశాల సంభాషణల ఆధారిత స్వచ్ఛతను భిన్నంగా తెలుగు సంగీత సంప్రదాయాలలో పాటలు మరియు నృత్యాలు కథను ముందుకు నడిపించే సాధనాలుగా పనిచేస్తాయి. ఇవి పాత్రల ఉద్దేశాలను వెల్లడిస్తూ కారణ సంబంధాన్ని ముందుకు నడిపించే సంగీత విరామాలలో భాగంగా భావోద్వేగాలను, హాస్యాన్ని, ఉదాహరణకు శృంగార యుగళ గీతాలు లేదా భ్రమ కలిగించే ప్రపంచాలలో గృహ ప్రదర్శనలు ఇమిడి ఉంటాయి. కలవరమాయే మధ్యలో వంటి సన్నివేశాలలో కనిపించే ఈ సజావైన సమ్మేళనం సినిమా 195 నిమిషాల నిడివిలో ప్రేక్షకులను లీనమయ్యేలా చేయడంలో భంగం కలిగించకుండా కథన వేగాన్ని కొనసాగిస్తుంది. అద్భుతమైన సెట్లు, రంగుల నేపథ్యాలు మరియు భూగర్భ గుహలు, నెమలి ఆకారపు గదులు వంటి భ్రమ కలిగించే ప్రభావాల వంటి దృశ్య మూలాంశాలు పదే పదే ఒక పొందికైన ఫాంటసీ సౌందర్యాన్ని రేకెత్తిస్తాయి. ఇవి అధికారం మరియు మోసానికి సంబంధించిన స్థిరమైన ప్రతీకల ద్వారా ఇతివృత్తంలో లీనమయ్యే అనుభూతిని బలపరుస్తాయి. దర్శకుడు కేవీ రెడ్డికి మొదట్లో జానపద చిత్రాల మీద అంత ఆసక్తిగా లేదు. అయితే యోగివేమన సినిమా ఫలితం ఆయనకు ఆ చిత్రాల మీద ఆసక్తి కలిగేలా చేసింది. మాయలు, మంత్రాల నేపథ్యంలో వచ్చే బాలనాగమ్మ కథను చిత్రంగా తీసుకుందామనుకున్నాడు. కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఇదే శైలిలో గుణసుందరి కథ సినిమాను తీసి విజయాన్ని అందుకున్నాడు. అయినా ఆయనకు మాంత్రికుడి కథల మీద ఆసక్తి తగ్గలేదు. అదే సమయంలో తమ విజయ బ్యానర్పై జానపద చిత్రం తీయమని చక్రపాణి నాగిరెడ్డిల నుండి కేవీ రెడ్డికి ఆహ్వానం వచ్చింది. తమ ఆస్థాన రచయిత పింగళి నాగేంద్రరావుతో అరేబియన్ నైట్స్లోని అల్లావుద్దీన్, అద్భుత దీపం, కాశీ మజిలీ కథల ధోరణిలో పాతాళ భైరవి కథను సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఇక పాతాళ భైరవికి నటీనటుల ఎంపిక విషయానికి వస్తే, చిత్ర పరిశ్రమలో అప్పటికే అక్కినేని వరుసగా సినిమాలు చేస్తున్నారు. దీంతో తోటరాముడిగా ఏఎన్ఆర్, నేపాల మాంత్రికుడిగా గోవిందరాజుల సుబ్బారావులతో పాతాళ భైరవిని తీయాలనేది నాగిరెడ్డి అభిప్రాయం. అయితే ఎన్టీఆర్తో 2 ఏళ్లకు 4 సినిమాలు హీరోగా చేసే ప్రాతిపదికన నెలకు 250 రూపాయల పారితోషికానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎన్టీఆర్తో ముందే కాంట్రాక్ట్ చేసుకోవడం వల్ల కానీ, నాగిరెడ్డి అభిప్రాయంతో కేవీ రెడ్డి, చక్రపాణిలు ఏకీభవించకపోవడం వల్ల కావచ్చు, ఏఎన్ఆర్ గోవిందరాజుల వైపు మొగ్గు చూపలేదు. అయినా హీరో విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయారు. సినిమా ఇంకొన్ని రోజుల్లో మొదలు పెడదామనుకునే సమయంలో సంసారం షూటింగ్ జరుగుతుంది. ఓ సాయంత్రం వాహిని స్టూడియోలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరదాగా టెన్నిస్ ఆడుతున్నారు. వరుసగా 4 బంతులను ఎన్టీఆర్ మిస్ చేశారు. దీంతో ఆయనలో ఒకసారిగా కసి పెరిగింది. రెండు చేతులతో గట్టిగా రాకెట్ని పట్టుకుని బలంగా బంతిని బాదాడు. అది కాస్త స్టూడియో దాటి దొరకకుండా పోయింది. దూరం నుంచి ఇదంతా గమనించిన కేవీ రెడ్డి మెదడులో మెరుపు మెరిసింది. తోటరాముడి పాత్రకు ఎన్టీఆర్ని తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఆ తర్వాత సినిమాలో కనిపించే బొడ్డు దేవరను పగలగొట్టే సన్నివేశాన్ని సరదాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరించారు. రష్ చేసుకొని ఓకే అనుకున్నాక ఎన్టీఆర్ను తోటరాముడిగా ఖరారు చేశారు. నటుడిగా సినిమాలు చేస్తున్న అప్పటికే ఎస్వి రంగారావు పరిస్థితి అంత బాగోలేదు. వరుదిని పరాజయం పాల్వడంతో కష్టాలు మరింత పెరిగాయి. రంగారావులోని ప్రతిభను దర్శకుడు కేవీ రెడ్డి ఎక్కడో గుర్తించారు తెలియదు. కానీ ఆయన్ని పిలిచి మాంత్రికుడి గెటప్ వేసి

అయి తోటరాముడి తల్లిగా, భక్తపోతనలో శ్రీనాథుడి కుమార్తెగా నటించిన మాలతిని ఇందులో హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, బాలకృష్ణ రోజూ కర్రసాము సాధన చేసేవారు. అభ్యాసం ముగిశాక ఒక్కొక్కరికి 2 సిడ్డీలు, 1 వడ ఇచ్చేవారు. ఈ చిత్రానికి తాతినేని ప్రకాశ్రావు సహాయ దర్శకుడు. వాళ్లకు పలాహారం సరిపోవడం లేదని ప్రకాశ్రావు నాగిరెడ్డికి చెప్పడంతో టిఫిన్ను రెట్టింపు చేశారు. ఇందులో చెట్టు మీద నుంచి దూకే సన్నివేశంలో ఎన్టీఆర్ కాలు బెణికి తూలి ముందుకు పడగా బ్యాలెన్స్ కోసం చేయిని మోపు చేయడంతో అది విరిగింది. ఇక కళాతపస్వి కె విశ్వనాథ్ ఈ చిత్రానికి సౌండ్ అసిస్టెంట్గా పనిచేయడం గమనార్హం. ఇప్పుడు ఒక పాట విందాం.

పాతాళ భైరవి చిత్రాన్ని మద్రాసులోని వాహిని స్టూడియోలో బ్లాక్ అండ్ వైట్లో చిత్రీకరించారు. ఇక్కడ ఒక ఫ్యాంటసీ కథనంలో సాంకేతిక నియంత్రణను సాధించడానికి లొకేషన్ షూటింగ్ కంటే ప్రాక్టికల్ నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ చిత్రంలోని అద్భుతమైన ఉజ్జయిని రాజ్యం మరియు భూగర్భ పాతాళ రాజ్యాన్ని సూచించడానికి విస్తృతమైన సెట్లను నిర్మించారు సినిమా ఫోటోగ్రాఫర్ మార్కస్ బారెట్ల. ముఖ్యంగా భ్రమ కలిగించే వాతావరణంతో నటీనటులను సజావుగా అనుసంధానించాల్సిన పాటల సన్నివేశాలలో మూడ్ మరియు అతీంద్రియ అంశాలను తెలియజేయడానికి డిజాల్వ్ ట్రాన్సిషన్ మరియు షాడో ప్లేను ఉపయోగించారు. ప్రతి నాయకుడు మాయల నివాసం వంటి మాయాజాల వర్ణనల కోసం భారతీయ గగుర్పాటు కలిగించే దృశ్యాలను సృష్టించడానికి ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ను ప్రత్యేక లెన్సులతో కలిపి ఉపయోగించారు. ఇందులో మాయామహల్ వంటి కట్టడాల చిన్న నమూనాలను భారీగా మరియు లీనమయ్యేలా చేయడానికి ఫోర్స్డ్ పర్ఫెక్టివ్ను కూడా

ఉపయోగించారు. ఈ పద్ధతులు తెలుగు సినిమా రంగంలో ఫాంటసీని చిత్రీకరించడంలో తొలి నూతన ఆవిష్కరణలుగా నిలిచాయి. విస్తృతమైన ఆప్టికల్ ప్రింటింగ్కు ముందే ఇవి పోస్ట్ ప్రొడక్షన్ కంపోజిటింగ్ లేకుండా ఇన్ కెమెరా ట్రిక్స్ మరియు సెట్ మేనేజర్లపై ఆధారపడి అద్భుతమైన స్థాయిని అనుకరించేవి. 1950ల నాటి సాంకేతిక పరిమితుల మధ్య ఈ ఎఫెక్ట్లను అమలు చేయడంలోనే నిర్మాణానికి ప్రత్యేక ప్రధాన సవాళ్లు ఎదురయ్యాయి. ఆ రోజుల్లో అండర్ వరల్డ్ సన్నివేశాలలో వాస్తవికతను సాధించడానికి బ్లాక్ అండ్ వైట్ ఫుటేజ్లో కనిపించే అంతరాలను నివారించడానికి భౌతిక నమూనాలు, లైటింగ్ మరియు నటుల కదలికలను చాలా జాగ్రత్తగా సమన్వయం చేయాల్సి వచ్చేది. ఒక సంవత్సరం పాటు తెలుగు మరియు తమిళ వర్షన్లను ఏకకాలంలో చిత్రీకరించడం వల్ల సిబ్బందిపై లాజిస్టికల్ అవసరాలు తీవ్రమయ్యాయి. దీనికి భాషలకు అతీతంలో కథన స్థిరత్వాన్ని కొనసాగిస్తూనే సమకాలీకరించిన ప్రదర్శనలు మరియు సెట్ను తిరిగి ఉపయోగించడం అవసరమైంది. బెంచ్ మార్కులుగా నిలిచిపోయిన అర్థం చేసుకోలేని ట్రిక్ షాట్లతో సహా బారెట్ల పద్ధతులు డిజిటల్ సహాయాలకు బదులుగా ఆప్టికల్ ఇల్యూషన్ల ద్వారా పరిమితి వనరులను అధిగమించడంలో ఆ కాలపు సాతుర్యాన్ని హైలైట్ చేస్తాయి.

0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2000 FM 98.5 తరంగాలపై. ఇప్పుడు ఈ వారం ప్రశ్న మరొకసారి. పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవీదేవిగా నటించిన ప్రముఖ హాస్యనటి ఎవరు? విచ్ ఫేమస్ కామెడీ యాక్ట్రెస్ ప్లేడ్ గాడెస్ పాతాళ భైరవి రోల్ ఇన్ ది మూవీ పాతాళ భైరవి? సో ఈ ప్రశ్నకు సమాధానాన్ని సిడ్నీ తెలుగు ఓఆర్జీ ఈ వెబ్సైట్పై కానీ లేదా 0435-349-845పై కానీ తెలియజేయగలరు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
1: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specializes in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi-speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles Complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku ఆస్ట్రేలియన్ టాక్సేషన్ అండ్ అకౌంటింగ్ రంగములో అపార అనుభవజ్ఞులు అయినటువంటి శ్రీ రాజా యలమంచి గారిని 0433-428-744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208-34 Dumway, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.
0: సో మన ఈనాటి ప్రత్యేక కార్యక్రమం చాలా వరకు అందరూ వింటూ ఉంటారు, అందులో లీనమైపోయి చాలా వరకు మన పాటలు తర్వాత ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ చాలా టైర్డ్గా కూడా ఉండొచ్చును బహుశా. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రత్యేక కార్యక్రమం నుంచి ఒక చిన్న విరామం తీసుకొని ఆ విరామంలో ఒక చల్లటి చక్కని కాఫీ సేవిస్తూ మంచి మధురమైన పాటలతో కొన్ని మనకు ఉపయోగపడే కొన్ని మాటలు విందాము. ఇప్పుడు విరామ సమయంలో కప్పు కాఫీ అనే కార్యక్రమంలో కొన్ని మధురమైన పాటలతో పాటు పివిఎస్ శ్వేత, శాలిని రాజు, స్వాతి మునిగల ఈ ముగ్గురి రీల్స్ నుంచి కొన్ని సందేశాత్మకమైన సంభాషణలు మరియు హాస్యభరితమైన సంభాషణలు విందాం. ముందుగా నీ స్నేహం చిత్రంలో నుంచి ఒక మధురమైన పాట విందాం.

ఎవరైనా ఒక మాట అనేసరికి గంటల తరబడి దాని గురించి ఆలోచించి కృంగిపోయే రాజుకి తన ఈ స్వభావం మార్చుకోవాలి అనిపించింది. ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఈ మెంటాలిటీ నుంచి ఎలా బయటికి రావాలి అని అడిగాడు. స్వామీజీ, దీనికి ఒక ప్రత్యేకమైన పూజ ఉంది, అది చేయి, ఇందులోంచి బయటపడతామన్నారు. సరే, ఏంటది అని అడిగాడు. చేతిలో ఒక చిన్న బౌల్ పెట్టారు. బౌల్ ఉంటుంది కదా అలాంటిది పెట్టి దాని నిండుగా నీళ్లు పెట్టి ఇక్కడి నుంచి శివాలయం వరకు ఇందులో ఒక్క చుక్క కూడా బయటికి ఒలక్కుండా నడుచుకుంటూ వెళ్ళి శివుడి మీద ఈ నీళ్లతో అభిషేకం చేయని అన్నాడు. సరే అని అన్నాడు రాజు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగేసుకుంటూ ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంతమంది మనుషులున్నా పట్టించుకోకుండా ఆ నీళ్లు సేఫ్గా శివాలయానికి తీసుకెళ్ళి అభిషేకం చేశాడు. చేసేసాను గురుగారు, ఇప్పుడేంటి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ చెప్పారు, చూడు, నువ్వు ఇక్కడి నుంచి శివాలయానికి వెళ్ళే వేలు చాలామంది నిన్ను వింతగా చూశారు, చాలామంది నీ గురించి మాట్లాడుకున్నారు, చాలామంది వీడేంటి ఇలా నడుస్తున్నాడు అని కూడా బయటికి నీకు వినిపించేలా అన్నారు. కానీ నువ్వు అవేమీ పట్టించుకోలేదు, ఎందుకంటే నీకు ఒక గోల్ ఉంది, నీకు ఒక లక్ష్యం ఉంది. బేసికలీ నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకో, అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు ఏం చేస్తున్నావో దాని మీద మాత్రమే ధ్యానం మొత్తం పెట్టు, అప్పుడు ఎవరేం మాట్లాడినా నీకు అస్సలు చెవికెక్కదు అని చెప్పారు. చిన్న కథ, నచ్చిందా?

0: రాత్రే గొడవైంది, ఇప్పుడు టీ ఇస్తే ఏం తాగుతారో లేదో. సరే ఇచ్చి చూద్దాం. ఏవండి టీ తాగండి.
1: అక్కడ పెట్టు. సరే నాకు బయట కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను.
0: ఏవండి టీ తాగలేదు?
1: నేను టీ ఎందుకు తాగలేదో ఆ టీని అడుగు.
0: తెచ్చినప్పుడు వేడిగా ఉండింది, ఇప్పుడు చల్లారిపోయింది అని తాగలేదా?
1: రాత్రి నా కోపం కూడా ఎంతసేపే, ఆ టీ చల్లారినంతసేపు. అంత మాత్రానికే రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తావా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నీకు?
0: పెళ్లికి ముందు నా మీద ఎంత ప్రేమ ఉండేది మీకు, అదే పెళ్ళైపోయిన తర్వాత నా మాట పట్టించుకోవడమే లేదు మీరు. నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు మీకు.
1: పెళ్లికి ముందు నేను ఒక తల్లికి కొడుకును మాత్రమే, అప్పుడు నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. కానీ ఇప్పుడు పెళ్లైన తర్వాత ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబానికి పెద్దగా నాకు ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో తెలుసా నీకు? అది నీకు చెప్తే గానీ అర్థం కాదు. ఏదో ఒత్తిడిలో కొన్నిసార్లు నేను కోపంలో తిట్టుంటాను, అది నిజమే. అంత మాత్రానికే నీ మీద ప్రేమ లేదని ఎలా అనుకుంటావు నువ్వు?
0: అదంతా నాకు అనవసరం అండి, నన్ను ప్రేమగా చూసుకోవాలి అంతే. ఏంటండి ఇది?
1: ఆ పుస్తకం నేను మోస్తున్న నా బరువు బాధ్యతలని కొంతసేపు అనుకో. దాన్ని కింద పడనివ్వకుండా, చేత్తో పట్టుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కౌగులించుకోవాలి. ఏది చేయి చూద్దాం.
0: అదేలా కుదురుతుంది?
1: జీవితం కూడా ఇంతేనే, పెళ్లికి ముందు అన్నీ కుదిరినట్టు పెళ్లి తర్వాత కొన్ని కుదరవు. చూడు, బయట నుంచి భర్త వంద రకాల సమస్యలతో, ఒత్తిళ్లతో ఇంటికొస్తాడు. ఇంటికి వచ్చిన భర్తని అర్థం చేసుకుని భార్య ప్రేమను పంచాలే కాని సమస్యలాగా మారకూడదు. అర్థం చేసుకో.

0: ఏమే నాతో ఎక్కువ తక్కువ మాట్లాడమంటే గుద్దుపడేస్తా.
1: ఏది ఒకసారి గుద్దండి.
0: వద్దు, ఆడదాన్ని కొట్టి భయపెట్టాలని పేరు దాని బహనాకు.
1: ఎవరు? నువ్వు నన్ను భయపెడతావా?
0: అవును.
1: పెళ్లి చూపులకి నీతో పాటు 10 మందిని తెచ్చుకున్నావు, భయపడింది ఎవరు?
2: నువ్వు.
1: పెళ్లికి నీతో పాటు 400 మంది తెచ్చుకున్నావు, భయపడింది ఎవరు?
2: నువ్వు.
1: కానీ నేను సింహం, సింగిల్ గా వచ్చా మీ ఇంటికి. ఇప్పుడు చెప్పు ఎవరు భయపడ్డారు?
0: నేనే.

0: విరామంలో కప్పు కాఫీ అందరూ ఆస్వాదించుంటారనుకుంటున్నాను. ఇప్పుడే మన ప్రత్యేక కార్యక్రమం కూడా మొదలైపోతుందండి. మరి బయలుదేరుతామా? వచ్చి ఈనాటి మళ్ళా ప్రత్యేక కార్యక్రమంలో తర్వాతి భాగం విందాం. 1952 జనవరిలో భారతదేశంలోని గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రం పాతాళ భైరవి. తెలుగు తమిళ భాషలో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం ఇదే. తెలుగులో 1951 మార్చి 15న విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లలో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర హీరోగా ఇదే సినిమాను మళ్ళీ హిందీలో రంగుల్లో తీశారు. ఈ సినిమా ఆధారంగా పాతాళ భైరవి నాటకం కూడా రూపొందింది. పాతాళ భైరవి చిత్రంలో ముఖ్యమైన డైలాగులు వింటే, సాహసం చేరా డింబక రాజకుమారి దక్కునురా, మాంత్రికిని ప్రాణం పిట్టలో ఉన్నదిరా డింబక, జనం అడిగినది మనం చేయవలన, మనం చేసింది జనం చూడవలన, జై పాతాళ భైరవి, సాష్టాంగ నమస్కారం చేయారా, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా, ఇవి ఆనాటి ఈ చిత్రంలోని విజయవంతమైన డైలాగులు. అలాగే పాటల విషయానికి వస్తే, ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించగా పింగళి నాగేంద్రరావు పాటలు రాశారు. తీయని ఊహల ఆయన్ని గొలిపే అనే పాటను పిల్లీలా పాడగా, ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో అన్న పాటను ఘంటసాల పిల్లీలా పాడారు. కనుగొనగలనో లేనో ప్రాణముతో సఖిని ఘంటసాల పాడగా, కలవరమాయే మధ్యలో నా మధ్యలో కనులలోన కలలే ఆ పాటని ఘంటసాల పీలీలా పాడారు. ప్రణయ జీవులకు దేవి వరాలే అనే పాటను ఘంటసాల పీలీలా పాడగా, ఇతిహాసం వినరా అన్నదాన్ని కమల చంద్రబాబు పాడారు. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు విజయ్ వర్మ పాడగా, వగలోయి వగలు తలుకు బెళుకు వగలు అన్నద పాటను జిక్కి పాడారు. తాళలేనే తాళనే తాళలేనే అనే పాటను రేలంగి పాడగా, హాయిగా మనమింకా స్వేచ్ఛగా అన్న పాటను ఘంటసాల పీలీలా పాడారు. రానంటే రానే రాను అనే పాటను పిఠాపురం నాగేశ్వరరావు టీకే సావిత్రి పాడగా, విననే బాల వినవే బాల నా ప్రేమగోళ అన్న పాటను రేలంగి పాడారు. ఇప్పుడు ఇదే చిత్రంలోని ఎంతో ప్రజాదరణ పొందిన కొన్ని సన్నివేశాల్లోని డైలాగులు విందాం.
1: కోటరాముడు అంచి వీరేశ్వర. నమస్కారం మహారాజా. అంత టీవీలో నుంచోడేమిటి? తప్పు తప్పు, తల వంచుకుని నుంచోవాలి. తల వంచుకోవడానికి నేనేం తప్పు చేశానని?
2: ఈడ తోటరాముడు. ఎవరికి నీ తల వంచని యువకుల సాహసమే లక్ష్మి ఉజ్జయినికి. కాని మా పరిజనమే ఇంత చూడ ముచ్చటగా ఉంటే
3: తర్వాత మెచ్చుకోవచ్చును. గాని ముందు
2: విచారణ జరగాలి కదూ. తిప్పలు పెట్టకుండా చప్పున ఒప్పుకుంటావుగా అబ్బాయి.
1: నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా?
2: నిజమే చెప్పబోయే.
1: అయితే సత్రంలో గలభా చేస్తుంటే ఆయన్ని కొట్టాను. నిజమే ప్రభు.
4: అబద్ధం, నేను రాణి గారి తమ్ముడు, నన్నే కొట్టానంటావు?
1: మరి
5: అయితే డింగిరి
6: ఏం గురో?
5: జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? ఏరా డింగిరి,
6: మనకన్నే మనకివే, మన వాటే మన జనం. జనమంతా నేనే, మనం కోరతాం మీరు చేయండి. కాగి గూగే మోటా చేటు వీళ్ళందరికీ టోపీలు పెట్టండి.
5: అయితే చూడరా ఇంకేమి చేయవలరా డింగరి?
6: నేను నేను మామీ మేము ఈ రాత్రి కోతిని చేయండి.
5: అయితే చూడరా
4: ఇంకేమి చేయాలరా డింగరి?
6: ఆహాహూ, వీళ్ళందరికీ వస్త్రాభరణం చెయ్యండి.
4: మనం ప్రజాబంధులం, ప్రజారంజన చేయవలరా? చక్కని కోరిక కోరుమురా డింగరి. మహాజనానికి మరదలు పిల్ల, అందరూ బావలే, గలగలాడవే గది.

0: ఇదేరా మంత్రాల మర్రి. ఆ శబ్దం ఏమిటి స్వామి?
1: అదేరా పాతాళ భైరవి,
0: తీసుకుపోమ్మని పిలుస్తోందిరా. పాతాళ భైరవి ఏమిటది స్వామి, ఎక్కడుంది?
1: అనంత ఐశ్వర్యం ఇచ్చే నిక్షేపంరా, ఇక్కడ భూగర్భంలో ఉంది. దారి చూపిస్తాను. చెదరక బెదరక చెట్టెక్కుమురా డింబక. భలే సాహసివిరా, వరపుత్రుడవురా, పాతాళ బిలానికి మార్గం చేస్తున్నాను చూడరా. పాతాళ భైరవి ప్రసన్నమవుతుంది, జయం కోరి మంటలో దూకరా. సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది, జయం కోరి మంటలో దూకరా. ఇందులో దూరి వెళ్ళితే పాతాళ భైరవి సన్నిధికి చేరుతావు, సాహసం చేయరా. సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది, జయం కోరి సాహసం చేయరా. సాహసివిరా, వరపుత్రుడవురా, రాజకుమారి నీదేరా, పెళ్లి దండలు చూస్తేవిరా. జయ పాతాళభై. ఏమి పిలుస్తోంది పదరా?
0: స్వామి ఇంకేం సెలవు?
1: శుచిగా వచ్చావురా, దేవికి సాష్టాంగ నమస్కారం చేయరా. సంకల్పం సిద్ధిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. అది కాదురా, సాష్టాంగ నమస్కారం చేయరా, అనుగ్రహించమని దేవిని ప్రార్థించరా.
0: దేవి అనుగ్రహించు.
1: అలా కాదురా డింభక.
0: ఇంకెలా స్వామి,
1: నేను చూపిస్తా చూడరా. ఇలా కూర్చుని కాళ్ళు వక్షము ముఖము నెలమోపి జయ పాతాళ భైరవి. కృపామయి కృపాధార కామపాశ విమోచని మహామాత మహాకాళి కాదంబిని కళాధార.
2: నరుడా, ధైర్యే సాహసే లక్ష్మి, ఇదిగో నా శక్తి, అనుగ్రహిస్తున్నాను. ఇది నా ప్రతిమ, నన్ను ధ్యానించి ఈ ప్రతిమను నష్ట సోకిన వారికి నేను ప్రత్యక్షమై అభీష్టం నెరవేరుస్తాను.
3: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2000 FM 98.5 తరంగాలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
4: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
3: పాతాళ భైరవి చిత్రాన్ని సమర్థించేవారు ఈ చిత్ర కథన నిర్మాణం నైతిక నిష్టను ప్రోత్సహిస్తుందని వాదించారు. ఎందుకంటే ఈ చిత్రంలోని కథలోని కథానాయకుడు పాత్ర స్థిరమైన పవిత్రత, విశ్వాసం మరియు చాణిక్యం చాకచక్యం అతనికి పాతాళ లోకంలోని ప్రలోభాలను ప్రమాదాలను అధిగమించడానికి సహాయపడతాయి, చివరకు చెడుపై మంచి విజయం సాధిస్తుందని. ఇందులోని కొన్ని సన్నివేశాలు అప్పటి విమర్శకులు విమర్శించే విధంగా చేశాయి. కారణం, చిత్రంలోని నరబలి సన్నివేశాలు ప్రజల మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉందని విమర్శించారు. కానీ కథానాయకుని సద్గుణాలు, కథలో ఉన్న గొప్పతనం వల్ల అవి అంతగా ప్రభావం చూపలేదు. అలాగే అప్పటి సెన్సార్ కూడా అభ్యంతరం తెలిపితే ఇది జానపద నీతికి అనుగుణంగా ఉండడం వలన ఎటువంటి వ్యతిరేకత రాలేదు. ఈ చిత్రం తర్వాత అన్వేషకులలో చేసే జానపద వీరులు, కుయుక్తి గల ప్రతి నాయకులు మరియు చాకచక్యమైన యువరాణులు వంటి కథాంశాలకు పునాది వేసింది. తర్వాత వచ్చిన చాలా చిత్రాలకు ఇది ప్రధాన అంశాలుగా మారింది. ఈ చిత్రం తర్వాత చాలామంది హీరోలు ఇటువంటి సినిమాలు చేసి విజయం సాధించారు. ఈ చిత్రంలోని కథానాయకుని పాత్ర ఎన్టీఆర్ను స్టార్డమ్ చేసింది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ను 300కు పైగా చిత్రాలు చేయడానికి దోహదపడింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చాలా జానపద చిత్రాలు తీసి విజయం సాధించాడు. అలాగే వాటితో పాటు పౌరాణిక కథలను కూడా తీసి అన్నింటిలోనూ విజయం సాధించాడు. అన్ని సినిమాల్లోనూ వీరోచితమైన పాత్రలు చేయడం వల్ల చాలా చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. 1960లో డజన్ల కొద్దీ జానపద పౌరాణిక చిత్రాలు తీసి విజయం పొందేవారు అప్పటి సినీ ప్రముఖులు. ఆధునిక చలనచిత్ర చిత్రంలో అలనాటి పాతాళ భైరవిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి చిత్రాలలో ప్యాలెస్ సొరబాట్లు, హీరోయిన్ విలన్ల మధ్య ఫైటింగ్ సన్నివేశాలను అద్దం పడుతుంది. బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కన్క్లూషన్లో కొన్ని సన్నివేశాలను పాతాళ భైరవి నుండి ప్రేరణ పొంది తీశారని చెప్తారు. అలాగే తర్వాత తీసిన విజయవంతమైన చిత్రాలలో సింహాద్రి, మగధీర చిత్రంలో హీరోయిన్ పేరు కూడా పాతాళ భైరవి యువరాణి పేరు ఇందుమతి నుండి తీసుకుని ఇందు అని పెట్టాడని, అందువల్ల అవి ఎంతో విజయం సాధించాయని కూడా అంటారు. ఇప్పుడు ఒక పాట విందాం. ఈ పాటలో అప్పటి ప్రముఖ కథానాయిక సావిత్రి నటించింది. ఈ ఒక్క పాటలో మాత్రమే ఆవిడ నటించారు. ఇప్పుడు ఆ పాట విందాం.

ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమము తర్వాత న్యూస్ తర్వాత మళ్ళా కంటిన్యూ చేద్దాము. మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2000 FM 98.5 తరంగాలపై. సో ఇప్పుడు నిలయంలో సమయం 9:30 కావస్తుంది. సో మనం తెలుగులో వార్తలు విందాం.

0: తెలుగువాణి శ్రోతలకు పునఃస్వాగతం. ఈ వార్తలు నేడు మీకు అందిస్తున్నది రాజేష్ సయ్యూపురెడ్డి. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. ట్రంప్ షీపింగ్ భేటీ బీజింగ్లో కొనసాగుతుంది. రెండు దేశాలు వ్యూహాత్మక స్థిరత్వంపై చర్చిస్తున్నాయి. వాణిజ్యం, ఇరాన్ సంక్షోభం, ఏఐ నియంత్రణ వంటి అంశాలు ప్రధానంగా చర్చించబడ్డాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాలకు కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ దక్కకూడదు అని ఏకగ్రీవంగా తీర్మానించాయి. లేబర్ పార్టీ అంతర్గత కలహాలు తీవ్ర రూపం దాల్చాయి. యూకేలో స్టార్మర్ నాయకత్వంపై ప్రశ్నలు లేపుతున్నాయి. పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. పార్టీ భవిష్యత్ దిశపై చర్చలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియాలో నియోనాజీ గ్రూప్ను నిషేధిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోండై ఉగ్రదాడుల తర్వాత తీవ్రవాదంపై కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచించారు. ఈ నిర్ణయాన్ని ప్రజలు, రాజకీయ నేతలు స్వాగతించారు. భారత్లో నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీక్ కేసు దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. సిబిఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరగాలని వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య బాధ్యతలపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఈ పేపర్ లీక్ దృష్ట్యా వచ్చే సంవత్సరం నుంచి ఈ ప్రవేశ పరీక్షని ఆన్లైన్లో మాధ్యమంలో మాత్రమే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు, మెరుపులతో 100 మంది మరణించడం కలకలం రేపింది. ఈ అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు ఎల్ నినో ప్రభావం వల్ల జరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆర్థిక రంగంలో వార్తలు విందాం. ఆస్ట్రేలియా బడ్జెట్పై యువత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మిలేనియల్స్, జెన్జీ తరాలకు ఈ బడ్జెట్ న్యాయం చేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్ను మార్పులు జీవన వ్యయాల పెరుగుదల ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. హర్ముజ్ జలసంధిలో కదిలిన నౌకలు. ఇరాన్ ఏమంటుందంటే, మాతో ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం చేస్తున్నటువంటి దేశాలకు సంబంధించిన నౌకలు మాత్రమే మేము నిలిపివేస్తున్నామని, మిగతా దేశాలకు సంబంధించిన నౌకలను మేము అడ్డుకోవట్లేదని తెలిపింది. ఇది మంచి పరిణామమే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు దిగివస్తాయని అభిప్రాయపడుతున్నారు. చైనా అమెరికా నుంచి చమురు కొనుగోలు పెంచనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. చైనా యొక్క పెరుగుతున్న ఇంధన అవసరాలు దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం గ్లోబల్ ఆయిల్ మార్కెట్పై ప్రభావం చూపనుంది. భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు 3 రూపాయలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు మరింత పెరిగాయి. చక్కెర ఎగుమతులను సెప్టెంబర్ వరకు నిషేధించడంతో దేశీయ నిల్వలు పెరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఐఎంఎఫ్, స్టాండర్డ్ అండ్ పూర్ నివేదికల ప్రకారం భారత్ 2026 సంవత్సరంలో 6.5 నుంచి 7% వృద్ధితో ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రకటిస్తున్నారు. యూకే ఆర్థిక వ్యవస్థ మార్చిలో 0.3% వృద్ధి సాధించింది. ఇది మార్కెట్ అంచనాలను మించి ఉందని నిపుణులు పేర్కొన్నారు. పెన్షన్ సంస్కరణలు కూడా అమల్లోకి వస్తున్నాయి. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించనున్నట్లు సమాచారం. ఇది భారత ఎగుమతులపై భారీ ప్రభావం చూపనుంది. వస్త్రాలు, ఆభరణాలు, తోలు ఉత్పత్తులు ప్రధానంగా ప్రభావితమవుతాయి. ఇప్పుడు సామాజిక రంగంలో వార్తలు విందాం. సిడ్నీలో దంత చికిత్స కేంద్రం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రోగులకు హెపటైటిస్ మరియు హెచ్ఐవి వంటి వైరస్ల ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ ఘటన వైద్య నియంత్రణ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజలు పెద్ద సంఖ్యలో పరీక్షలకు హాజరవుతున్నారు. యూకేలో మెనింజిటిస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఒకరు మృతి చెందగా మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య శాఖ అత్యవసర చర్యలు చేపట్టింది. ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ చేసింది. మరోవైపు హాంటా వైరస్ కూడా సమాజంలో మరింత ఉధృతిగా దాడి చేయడానికి పొంచి ఉన్నది. లాస్ ఏంజలస్ ప్రాంత మేయర్ చైనా తరపున ఏజెంట్గా వ్యవహరించారని ఆరోపణలు వెలువడ్డాయి. నిపుణులు ఇది అమెరికాలో పెరుగుతున్న విదేశీ ప్రభావానికి ఉదాహరణగా పేర్కొన్నారు. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో కొన్ని వార్తలు విందాం. తెలుగు రాష్ట్రాల్లో భక్త రామదాసు కీర్తనలపై కొత్త కోర్సు ప్రారంభించేందుకు తెలుగు విశ్వవిద్యాలయం చర్యలు ప్రారంభించింది. భక్తి సాహిత్యాన్ని యువతకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. భక్తి మరియు సంగీతాభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కైలాస మానస సరోవర్ యాత్రపై చైనా కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. యాత్రికులకు తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. ఈ యాత్రకు భారతీయుల ఆసక్తి పెరుగుతోంది. ఇప్పుడు క్రీడారంగంలో కొన్ని వార్తలు విందాం. ఇండియాలో ఐపీఎల్ సందడి మంచి హోరుగా సాగుతుంది. గుజరాత్ టైటాన్స్ మరియు ఆర్సీబీ దాదాపుగా ప్లే ఆఫ్ బర్తులను ఖరారు చేసుకున్నాయి. మిగతా రెండు బర్తుల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మరియు సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య హోరాహోరి పోటీతత్వం ప్రస్తుతం నెలకొని ఉన్నది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ బంగ్లాదేశ్ T20లో న్యూజిలాండ్ డిఎల్ఎస్ పద్ధతిలో గెలిచింది. ఈ ఫలితాలు ఐసీసీ ర్యాంకింగ్స్పై ప్రభావం చూపనున్నాయి. ఆఖరుగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు సర్వులకు కూడా పొదుపు మంత్రాన్ని ఉపదేశించారు. ఒక ఏడాది పాటు బంగారం యొక్క కొనుగోళ్లు తగ్గించమని విన్నవించుకున్నారు. దీనివల్ల దేశ విదేశీ మార్క నిల్వలు ఆదా అవుతాయని స్పష్టంగా చెప్పారు. అట్లాగే ఇంధన వినియోగం కూడా మనమంతా కూడా తగ్గించుకోవాలని సెలవిచ్చారు. అదే రీతిగా స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలని, తర్వాత ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇటువంటి సాంప్రదాయాలకు కాస్త పునఃసమీక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పొదుపు మంత్రాలు భారతదేశం యొక్క ప్రజలకే కాకుండా సర్వ మానవాళికి కూడా ఇవన్నీ కూడా మంచిగా ఆచరిస్తే మేలు కలుగుతుందని చెప్పేసి మా అభిప్రాయం. ఇవండి నేటి వార్తల యొక్క ముఖ్య అంశాలు. వార్తలు చదివింది రాజేష్ సాయిపురెడ్డి. ఈ అవకాశం కల్పించినందుకు చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: సంతోషం రాజేష్ గారు, మీరు చక్కటి వార్తలు అందించారు ఈరోజు. సో ముఖ్యంగా మనకు మన తెలుగు శ్రోతలకు ఇండియా, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వార్తలు అంటే చాలా ఇష్టం కాబట్టి అందులో మీరు ఆ భాగంలో పాలుపంచుకున్నారు, మంచి వార్తలు అందించారు, చాలా సంతోషం. మీకు రాబోయే కార్యక్రమాల్లో కూడా మీరు ఇలాగే మంచి మంచి వార్తలు అందిస్తారని ఆశిస్తున్నాను.
0: ధన్యవాదాలు.
1: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమాలు ఆన్ రేడియో 2000 FM 98.5 తరంగాలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 సంప్రదించగలరు.
3: యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ టాక్స్ డిడక్టబుల్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466-916-844. నెంబర్ మరి ఒకసారి 0466-916-844. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగు వాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: సో ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోని సర్వాయి భాగము ఇప్పుడు విందాము. పాతాళ భైరవి చిత్ర గొప్పతనం అందరికీ తెలుసు. అందులో నాయకుడు, ప్రతి నాయకుడు మరియు హాస్యనటులను గురించి తెలుసుకున్నాం. కానీ ముఖ్యంగా సినిమా విజయానికి కారణమైన ఇంకొకరి గురించి కూడా తెలుసుకుంటే దానికి పరిపూర్ణత వస్తుంది. అది ఎవరో కాదు, చిత్రకథానాయిక మాలతి గారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వచ్చి వారి ప్రతిభను చూపి కనుమరుగైపోతుంటారు. చాలామంది ధనార్జన చేసి మంచి విలాసవంతమైన జీవితాన్ని గడిపితే మరికొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోలేక చివరి దశలో అనామకంగా తుదిశ్వాస విడిచే వారు కూడా ఉంటారు. తొలినాళ్లలో మాలతి హీరోయిన్ పాత్రలు చేసి మెప్పించింది. తరువాత అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలలో నటించింది. ఏ పాత్ర అయినా భక్తి శ్రద్ధలతో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మాలతి స్వస్థలం ఏలూరు. 1926లో జన్మించారు. తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ. చిన్నతనంలో పెళ్లి జరిగింది. భర్త వీరాచారి. మాలతి మంచి గాయని కూడా. అది గ్రహించిన భర్త ఆమెను గాయనిగా కూడా ప్రోత్సహించాడు. మాలతి మొదటగా ఉషా అనే చిత్రంలో నటించారు. తర్వాత సుమంగళిలో సెకండ్ హీరోయిన్గా నటించింది. తర్వాత భక్తపోతన, భాగ్యలక్ష్మి, మాయామక్షేంద్ర, గుణసుందరి మరికొన్ని తమిళ చిత్రాల్లో నటించారు. ఆమెకు మంచి పేరు తెచ్చిన చిత్రం మాత్రం పాతాళ భైరవి. మాలతి నటించిన పాతాళ భైరవి చిత్రం NTRకు స్టార్డమ్ ఎలా తీసుకొచ్చిందో, అలాగే కన్నడ కంఠీరవ రాజకుమార్ తొలి చిత్రం శ్రీకాళహస్తి మహాత్యంలో కూడా హీరోయిన్గా నటించింది. ఇది చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ MG రామచంద్రన్ నటించిన తొలి చిత్రం 1947లో వచ్చిన రాజకుమారిలో హీరోయిన్గా నటించింది. ఇది కూడా మంచి విజయం సాధించింది. మాలతితో మొదటి సినిమాగా నటించిన MGR, రాజకుమార్, NTRలు గొప్ప నటులుగా నిలిసిపోయారు. కానీ మాలతి గారు మాత్రం ఎక్కడున్నారో అక్కడే ఉండిపోయారు. తన చివరి రోజులలో పేదరికంలో హైదరాబాద్లోని కోచిగూడలో ప్రభాస్ థియేటర్ దగ్గర గుడిసెలో ఉండేవారు. 1979 నవంబర్ 25 ఒకరోజు ఆ థియేటర్ గోడ కూలి ఆమె ఇంటిపై పడడంతో మాలతి మరణించారు. పాతాళ భైరవి వంటి గొప్ప విజయవంతమైన చిత్రంలో నటించిన మాలతి చివరి రోజులు తలుచుకుంటే బాధనిపిస్తుంది. పాతాళ భైరవి చిత్రాన్ని రంగులలో కూడా మార్చాలని ప్రయత్నాలు చేశారు. మాయాబజార్ను చేశారు, కానీ దీనిని మాత్రం ఎందుకో విరమించుకున్నారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు మంచి 4K ప్రింట్లో యూట్యూబ్లో దొరుకుతుంది. అందరూ తప్పకుండా చూసి ఆనందించవచ్చు. పాతాళ భైరవి చిత్రం 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ముగించే ముందు పాతాళ భైరవి దేవిని ప్రసన్నం చేసుకుని కోరికలు కోరుకుందాం. జై పాతాళ భైరవి. తల్లి, నాకు పెద్ద కోరికలు ఏమీ లేవు, గాని ఈనాటి ఈ కార్యక్రమాన్ని విన్నవారందరూ, సిడ్నీలోని శ్రోతలందరూ, అలాగే ప్రపంచంలోని సకల జనులు, జీవరాశులు అందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండేటట్లుగా కరుణించు తల్లి.

0: సో ఇంతటితో ఈనాటి ప్రత్యేక కార్యక్రమం పాతాళ భైరవి అట్ 75 అనే కార్యక్రమం సమాప్తం. సో ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి, తర్వాత పాతాళ భైరవి చిత్రం గురించి ఈనాటి మన రాజేష్ సాయిబ్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్తారు. వారి మనసులో ఉన్న ఈ పాతాళ భైరవి గురించి విషయాలు కూడా మనం తెలుసుకోవడం బాగుంటుంది కాబట్టి ఆయన ఏం చెప్తారో విందాం ఇప్పుడు మనం.
1: చంద్రశేఖర్, థ్యాంక్స్ అండి. నేను ఒకటి బలంగా నమ్ముతాను సార్, మనకున్నటువంటి ప్రతి కథ కూడా, అంటే మనం చూస్తున్నటువంటి చలనచిత్రాల్లో వచ్చే ప్రతి కథ కూడా దాని యొక్క మూలం ఖచ్చితంగా ఈ రామాయణ మహాభారత తర్వాత పురాణాలే మనకి మూలం అన్నమాట. ఉదాహరణకి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ పాతాళ భైరవి అనే ఈ కథ తెలుసు కదా మీకు, బాగా నచ్చిన చిత్రం, ఇది దేనిని ఆధారంగా చేసుకుని, అంటే ఇన్స్పైర్ అయ్యారని మీ అభిప్రాయం, అంటే మీ ఒక ఊహ చెప్పండి.
0: అంటే ఈ మెయిన్గా ఒక ఒక కథానాయకుడు ఒక మంచి చెడు పైన గెలవాలంటే ఏం చేయాలి, దానికి కావాల్సినటువంటి మంచి మంచి విషయాలను జోడించి దీనిలో చేయాలనే ప్రయత్నంలో చేసిన కథే కానీ, ఇది యాక్చువల్గా మన నిజ జీవితంలో ఇది జరగకపోయినా కానీ జస్ట్ లైక్ ఒక ఊహాజనితంగా దీన్ని క్రియేట్ చేసి ఆ సినిమా తీశారన్నమాట. అంటే బట్ వాళ్ళ దర్శకుడి మైండ్లో ఏముండదో మనకు పెద్దగా తెలియదు, కానీ కాకపోతే అది ఒకతూరి విజయవంతమైన తర్వాత దాని విషయాలు మనం అందరం తెలుసుకుంటాము. ఆ టైంలో వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కొంత బయట చెప్పడం జరుగుతుంది, వాడి ద్వారా మనం తెలుసుకోవడమే కానీ మనకంటూ పెద్దగా దాని గురించి తెలియదు. ఆ టైంలో వాళ్ళ మనసులో ఉన్న విషయాలు కొంత బయట చెప్పడం జరుగుతుంది, వాడి ద్వారా మనం తెలుసుకోవడమే కానీ మనకంటూ పెద్దగా దాని గురించి తెలియదు.

0: ఇద్దరు నాగజిత్ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత మూర్చిపడిపోతాడు, తెలుసు కదా మీకు. రామలక్ష్మి ఇద్దరు కూడా మూర్చిపడిపోతారు. అప్పుడు జామోందుడు చెప్తాడు హనుమంతుడికి, నువ్వు హిమాలయాలు దిశగా వెళ్ళి సంజీవిని మూలికని తీసుకొస్తే కానీ బతకరు అంటారు. సో హనుమంతుడు హిమాలయాలు దిశగా వెళ్తున్నప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే, కాలనేమి అనే ఒక రాక్షసుని పెట్టి అంటే నువ్వు మాయా ప్రభావం చేత ఎట్లాగైనా చంపించని చెప్పి చెప్తాడనమాట. ఆ సందర్భంలో ఏమవుతుందంటే, ఒక సరస్సులో ఆంజనేయ స్వామి స్నానం చేస్తాడనమాట. ఈ కాలనేమి అప్పటికే పరిచయం అయిపోతాడు, రామనామ జపం చేసుకుని కూర్చుంటాడు. ఒక మొసలి రూపంలో ఉన్నటువంటి ఒక అప్సర హనుమంతుడిని మింగేస్తుంది. హనుమంతుడు మొసలి రూపంలో వెళ్ళిన తర్వాత, పొట్టలో వెళ్ళిన తర్వాత తన స్వరూపాన్ని బయటపెడతాడు. పెద్ద రూపంలో దాచినప్పుడు ఏమవుతుందంటే, మొసలు పొట్ట పగిలిపోయి చచ్చిపోతుంది. ఒక అప్సరస ప్రత్యక్షమై ఈ కాలనేమి రహస్యం చెప్తుందన్నమాట, వీడు మంచివాడు కాదు, రాక్షసుడు, మాయా వేషం వేశాడు, నిన్ను బలి ఇవ్వడానికి చూస్తున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు మీ పాతాల బయరు కథ చూడండి. ఆఖరిని ఏం జరుగుతుందంటే, సాహసం చేయరా డింబగా అంటాడు వాడు. వాడు ఏంటంటే, వాడు ఈయన బలించేద్దాం రామారావుని. కానీ ఆ గమనిస్తే ఆ కథలో కూడా ఒక దేవి ప్రత్యక్షమై మాంత్రికుడి యొక్క నిజస్వరూపం చెప్తుంది. అప్పుడు జాగ్రత్త పడిపోతాడు, పడిపోయి నాకు సాష్టాంగ నమస్కారం ఎట్లా చేయలేదు తెలియదు, నువ్వు చేసి చూపించాడంటే అంటే మంచి చిత్రీకరిస్తారు. అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే పింగళి నాగేంద్రరావు గారు కానీ అంటే కేవీ రెడ్డి ఇటువంటి దర్శకులు అప్పట్లో ఏంటంటే, ఈ పురాణాలు ఇతిహాసాల మీద చాలా పట్టుందన్నమాట, మంచి గౌరవం పట్టు. అన్నీ కూడా వాటి నుంచి స్ఫురణ అంటే ప్రేరణ పొంది మనకి ఈ విధంగా జానపద రూపంలో, సాంఘిక రూపంలో, ఈ కథ రూపంలో మంచిగా జనబాహుళికంగా
1: చాలా గొప్పగా చెప్పారు రాజేష్ గారు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ టైంలో వాళ్ళు అని చేయడం, తర్వాత ఇందులో కూడా కథానాయకుడు ఒక కొలంలో మొసలతో పోట్లాడడం, తర్వాత అందులోంచి ఒక దేవకాన్ని బయట రావడం, ఆయనకు
0: మొసలు ఉంది ఇక్కడ కూడా.
1: సో ఆమె చెప్పడం వల్లనే అతను కథానాయకుడు అతన్ని ఎదుర్కొంటాడు అనమాట. సో కాబట్టి మీరు ఊహించినది బహుశా నిజమే ఉండొచ్చును. సో అది చాలా మంచి విషయం తెలియజేశారు. ఈ పాతాళ భైరవి విజయానికి చాలా చాలా విషయాలు తోహదపడతాయి, కానీ కొన్ని విషయాలు మనకు తెలియనేటి ఎన్నో ఉంటాయి. ఇట్లాంటి సమయం సందర్భాల్లో మనం వాటి గురించి తెలుసుకోవడం కూడా కొంచెం మంచిది అనిపించింది.
0: తప్పకుండా సార్.
1: సో
0: మరొకటి అండి, ధైర్య సాహసీ లక్ష్మి అనే ఒక నానుడు ఉంది మనకి. మీకు సినిమాలో కూడా గమనిస్తే సాహసం చేయరా డింబకా అని చెప్పేసి దీన్నే మరో రూపంలో అంటే ఆకట్టుకునే రూపం మరింత బాగా చూడండి, అది మనం అనుసంధానించుకునేటట్టుగా సాహసం చేయరా డింబకా ఎన్నోసార్లు పలికించారు మాంత్రికుడి చేత. నిజ జీవితంలో కూడా ధైర్యం ఉంటే మనం ఏదైనా సాధించగలం.
1: అది అది అదే అదే మెయిన్ థీమ్ దాని మెయిన్గా దర్శకుడు ఈ కథను విజయవంతం చేయగలిగినాడంటే కారణం అదే. సో ఒక సాహసవంతుడు ఏ విధంగా అవినీతిని, అవినీతిని అంటే చెడ్డను జయిస్తాడనే దానికి, ఆ చెడ్డకు మధ్యలో ప్రేమను ఇంక్లూడ్ చేసి దానికోసం అతను చేస్తాడనే ఉద్దేశంలో మనకు చూపించాడు. చాలా బాగా సక్సెస్ అయింది కూడా. చాలా సంతోషం అండి రాజేష్ గారు, చాలా విషయాలు ఈ దీనికి నాకు తెలియని విషయం కూడా మీరు ఒకటి ఇప్పుడు చెప్పారు, సంతోషం. మన ప్రేక్షకులు కూడా దీన్ని తెలుసుకొని ఉంటారు. సో ఇప్పుడు మనము మన ఈ వారం ప్రశ్న ఫలితాలు తెలియజేద్దామా?
0: తప్పకుండా అండి. ముందుగా మనకి మీరు మంచి ప్రశ్న వేశారు సార్. చాలామందికి గిరిజాదేవి గారు వయసు సుమారుగా నాకు తెలిసి 15-16 అయి ఉంటుంది. చాలా ఆ ముఖంలో ఆ స్వచ్ఛత, ఆ పవిత్రత కూడా ఉట్టుపడతాయి ఆ పాత్రలో. మంచి ప్రశ్న వేశారు సార్. మనకి సమాధానాలు కూడా చాలా బాగా వచ్చాయండి.
1: నేను ఒక నిమిషం చెప్తాను, నేను ముందు ప్రశ్న చెప్తాను, చెప్పి జవాబు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు విషయాలు పాల్గొన్న వారి వివరాలు చెబుదురు. సో మేము అడిగిన ప్రశ్న, ఈ వారం ప్రశ్న, పాతాళ భైరవి చిత్రంలో పాతాళ భైరవి దేవిగా నటించిన ప్రముఖ హాస్య నటి ఎవరు అని అడిగాము. దానికి సరి అయిన సమాధానం హాస్య నటి గిరిజ అండి. సో చాలామంది ఈ కార్యక్రమంలో ఈ వారం ప్రశ్నలో పాల్గొన్నారు, వారికి మా ధన్యవాదాలు. సో వారి వివరాలు మన రాజేష్ గారు ఇప్పుడు తెలియజేస్తారు.
0: తప్పకుండా సార్. మనకి సరైన అందరూ సరైన సమాధానాలు చెప్పారండి. మొదటగా రామభద్రారావు అభినేని గారు సౌత్ స్ట్రాత్ఫీల్డ్ నుంచి, తర్వాత రంగారావు పెయ్యేటి గారు జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి, సుజాత కోనేర్ గారు వెస్ట్మీడ్ నుంచి, విజయ మాధవి గొల్లపూడి గారు జోర్డన్ స్ప్రింగ్స్ నుంచి, తర్వాత రామమూర్తి కోడూరు గారు

0: నార్త్ పారామీటర్ నుంచి ఇంకా వెంకటేశ్వరరావు గారు కంచర్ల ఓయేజర్ పాయింట్ నుంచి, సారథి మోటమర్రి గారు రైడ్ నుంచి, తర్వాత వెంకట మాచిరాజు మంచిరాజు గారు హ్యారిస్ పార్క్, తర్వాత మనకి సునీల్ తీర్థం గారు కూడా చెప్పారు కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంటే మంచిగా మంచిగా పాల్గొన్నారు. తర్వాత మనకి శశి నిమ్మగడ్డ గారు క్లేర్మౌంట్ మెడోస్ నుంచి కూడా చేశారు సార్. వీళ్ళల్లో ఈరోజు లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకోబడిన వారు శ్రీమతి సుజాత కోనేరు గారు. సుజాత గారు మీకు అది స్వాగత్ బిర్యానీ నుంచి మీకు $25 విలువ గల ఓచర్ మీకు అందించబడుతుందండి. పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలండి. మీ మంచిగా పాల్గొన్నారు అంత ఉత్సాహంతో, చాలా సంతోషం సార్.
1: థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ వారం ప్రశ్నలో పాల్గొన్న వాటికి మళ్ళా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక పాట.

0: సో ఈనాటి తెలుగువాణి కార్యక్రమాలు త్వరలో ముగింపుకు వస్తున్నవి. సో ఈ వచ్చే వారం ఇదే తరంగాలపై ఇదే సమయానికి శ్రీమతి మృదులా సూర్యదేవరా, శ్రీమతి పుణ్యపాతూరి గారు రాసి వాసి అనే ఒక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తున్నారు. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది చంద్రశేఖర్ రాఘవరాజు,
1: రాజేష్ సయ్యపురెడ్డి.
0: నమస్కారం.